గణపతిభ్యో గణపతిభ్యశ్చ చ గణపతిభ్యో గణేభ్యో గణేభ్యో గణపతిభ్యశ్చ గణపతిభ్యశ్చ చ గణపతిభ్యో గణపతిభ్యశ్చ వోవశ్చ గణపతిభ్యో గణపతిభ్యశ్చ వః గణపతిభ్య